0: హలో మిర్చి హెల్ప్ లైన్.
1: అరే అరే మామూ, మిర్చి హెల్ప్ లైన్ బతా, సవాల్ క్యా హై?
0: ముజే స్టేడియం మే మ్యాచ్ దేఖనే తో జానా హై, పర్ భీడ్ నహీ పసంద, క్యా కరూ?
1: అరే తో సింపల్ హై నా గోచూ, తూ దూసరే స్టేడియం మే జాకే ఫోన్ మే మ్యాచ్ దేఖ్ లేనా, వహాన్ భీడ్ హోగీ నహీ.
2: ఏ ఉఠా లే రే దేవా, ఉఠా లే రే బాబా.
3: ऐसे ही लाइफ के टेढ़े सवालों का लॉजिकलेस जवाब चाहिए तो भेजो आपके क्वेश्चंस मिर्ची हेल्पलाइन पर व्हाट्सएप ऑन 8422983983. इट्स हॉट
4: म्यूजिक हमारे चारों ओर है, बस सुनने की देरी.